మీరు బౌలే పని పాప లాగా మీరు ఈ బాధ్యతకు ఫైదా ఉంటుంది పని పాప లాగా బాధ్యతమా బాటు విరాయి బోలి సాయ్ బా మలై పని లాగా